తీమి కదఫుర్కా నదీలోది అదిశయమి కసబొలి లింగి బిళంగి ఒళుంగిడ ఫజర ఎంగుమె పొంగిడ చొంగిడ బిషర పంగజ పొంగుళ సంగమి కసుర కసురాని అశలిశ ముషంగి వషంగి തുളങ്കി ഒളുങ്കി ഒലുങ്കിട താന ലിംഗും സുബർഗമി താന.